సాగర తెలిసి ప్రతిఘటించు ప్రతిఘటించు సత్యమై ప్రతిధ్వనించు విప్లవాగ్ని జ్వాలవై జ్వలించు సోదరా అవతరించు అవతరించు కథన వ్యూహమే రచించి ధనమదాంధ శక్తుల నిర్చ